మాధవం గోపికావల్లవం జానకీ నాయకం శ్రీరామచంద్రం భజే రాధికా నాయకం శ్రీకృష్ణచంద్ర రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ